154 మెగాహెర్ట్స్ అంటున్నాయి కదా, అది ఆకాశవాణి పుణ్చి కేంద్ర ఎఫ్ఎం రెయిన్బో ఛానల్ మొగాళకమను కతరంచి కార్యవళ తుమ్చా సాంగతాకాశిల్లి, అని కతరంచి కార్యవళ ముఖార్ వర్తనా ఫెల్సీ గాయతాత్.